0: బలాబల మీ ఫోటో, మీ ఉమర దేహారు గన్నకి ఫోటోయే.
1: మమ్మాది రీచేరు బప్ప విరుగన్నందో హెమ్మకు మమ్మీ అది మేము బలాల ఫడితేస్.
0: బప్ప మమ్మదికి వరల్లోబివి.
1: మమ్మదికి లోబివాడేను కుంకాల నల్ల రీతి అంగెనెత్తి
0: ఎకముకు బుణంత దరిఫుళవాహకే రీతి అంగెనున్న విస్ బేవఫా తెరివే.
1: ఎకముగా హెక్కెద్దో నేడి రయాణ ఏ రీతి మీహావి సెహరి దిమాయిగు.
0: ఉమరుగ మామ హాజరాకి సాద రీతి మీకి యజమానుగ నూన్నానే ఎవరుగ రీతి అంగెనె ఏకముకు ఎవరుగ హిద్దతి తిరుళ మెంగుళను అంగెనకు సియన్నువే ఉన్నాను హెనె.
1: ఏ మమ్మగ మమ్మత
0: ఏ ఉమరుగ బప్పగ మమ్మ ఉమరుగ కాఫగ ఫరాతు మమ్మే వరం హితామయ వేన్ లిబును.
1: ఎహింద ఏ కీవెగే అనిక కుంకాలేతామే
0: అబ్బదు ఇస్కొమ్మెస్ ఏంగంగనికి కమెగ బప్పవులేని ఎకం ఫళారాగిన్ ఎకమా హితామ కురాని
1: తేమిగెం వరివిత
0: వరివిహే వరివానిత ఏంకమక దోహకు సువాలస్ కొన్నులా ఉమరు హుస్సందెం ఏ హురిహా కమెం హితుగ ఫొరువాగిన్ ఏ హురి
1: హమతేదే ఏకీవే
0: ఎదే మమ్మ విష్ణును గోయి
1: దికిరే మమ్మ ఏక ఇంగుని
0: మమ్మగే డైరీ ఫెనునీమ మరువి ఫాం ఫెనుని హురిహా ఎచ్చెం ఏగ లీఫ హురి ఏ హురిహా కమకాయకుస్ మమ్మ బప్ప దెక్కివి లోబి ఏం హామవి
1: ఎవరత్తెం మీకు దెక్కి లోబి వేవిదాంత మజబూర కణులా
0: ఏ వీత మమ్మ విస్తిహెం హితం ఎరి ఎకమకు ఎకం ఎహెం ఎ వీను
1: ఎకముకు తెయిం ఎవరక్ ఎక్కురం హమజెహేనే నుజెహేనే అహని గబూలే నుకురు
0: మమ్మ ఇస్ కబూల్ కురా కమెన్ నూం ఎయి ఎవరక్ ఎక్కురా క నుజెహేనే విస్ మిహకు
1: అనెక్క అంగినిగి ఫరాతు కితమ్మి కొడుకుడు కమె కమె కురుం బావా షక్కి వ్యస్ నిమున్ బగుతు గమిహకు వారి కొఫ ఫోను అలాన్ అలె నూంత
0: తెదె తిబుని
1: ఏక మెహిరి ఎమీహు పిరిహెను ఎమీహు ఎవుడి నిహములేని గుతక ఫోహివే
0: ఎవరు నువ్వెస్ ఉమరు బప్పగెవెస్ హురే ఏకాల గొతే దెఫారకు వరివాం వెస్ దెన్ ఏ సాబు మూలిం బదలుయి కుదింగ కంకముగె స్వరం ఎహీవే మొళిం ఎహెం మీహెం ఎం హీవి ఎవర బదలుయి దెన్ ఏకి ఫాం దూహకు షక్కె వాకాల కమవెస్ నుకురే అల్హమ్దులిల్లాహ్
1: ఏ మసు రీతి బొమ్మకు హుతురుమ్మకు నూందో మీహున్న రంగులు దిరియులుంది పెని
0: ఆ మీరి ఫెంఫుడు హుస్సెఫ
1: గెని ఫెంగళాకి గిదిస్తేనే
0: దారిఫులా హువేనా ఉమరు కొబా ఉమరు దారిఫులా ఉమరు అమ్మారు దారిఫులా కొమ్మెస్ మేకు అవహం ఆతి బలా
2: కీనె అస్త హోయ కీనె వి
0: తెదుయి తన ఎంబురుం ఎరిహెం హీవని వెట్టుని
2: ఉళే హాస్పిటల్ గెందా
0: అవహ గెందం వి అల్హమ్దులిల్లాహ్ హువేనా వర బలాతి మీకు ఫాం అబ్బదు సుయేనా ఎక్కువ దరిఫులు హుండం వాణి
2: ఆరే ఫర్వా కుండే నుకురాన మమ్మ
0: అది మమ్మ బుణం వరప్పుడు వాహకే
2: ఆ బుండ బల
0: ఫస్మస్ ఫ్రిలంది మీ వాహకను దక్కాతి హాసకు ఫరీష అమ్మి కన్నాంగాతి
2: కీనే ఫరి అసిడ్రు కురని ఎన్నోనస్ కీవెగిన్ ఏని అసిడ్రు కురంవి
0: దరిఫుల కన్ను ఇస్నేని మమ్మ పునాగొన్ హదా ఏర కొందేరే నువానే
1: ఇక నుబున్యసేని ఇంకేనేను
0: నాంగ ఉళవేని మమ్మ పునానం ఏనకాతుగ బదిగగ మసెక్క నిమ్మాగుత కొట్టరిగ ఇన్నాషే ఆహనమెన్ తెరియ నాన్నాషే
2: ఏం అదా కన్నువాణి మమ్మ ఫరియుస్ మీ ఉఫలుగ బావరి కురం వాణి
0: దరిఫులుగే బోతి ఉన్నని ఫునాళందో విష్ణాగత్యకు సిక్కుండి ఎన్నైతో
2: అహన్నక నువ్విస్నే పరియ సిర్రుకురం చేయకమే
0: హే నువ్విష్ణునస్ మమ్మీ పునాగుతం హదా ఏరుం ఎ నిముని
1: తెమ్మ అమ్మ పునాగుతం హదా
0: అహరెం పునాగుతం హదాగెం దేరే నువానే

కాకు మీ మెసేజ్ గురును. ఓ అరుహం కీకె తమి పొన్నని ఉఫందుగె హేవే దుంత అబదువెస్ హేవ్ సిహతక కురియరు మింవరు కురెబుమ దువాకుర గుళన్ నుకెరుని మీహెక్కె ఎంబె వేము అరుహమక నేంగే తాతివెస్ ಪುಣಂ ವೀತ ನುಕಿರೆ ಬುಣಾಕ ಏನಗೇತು ಕದಿವೆ ಸಹಣ್ಣ ಮಕಾಮೆ ಒತ್ತೀ ಕಣ್ಣೆಗೆ ಏರು ಕಾಪತ್ತು ದವಕಿಯಾಣೆ ಎಂಬಿಗಿನ ಕೇಳವೇಕಿ.

0: మిహార్ గడింగ్ మెందురు బార్ గడి తిరీస్ మీ దివ్య రాజ్య గడు
1: అర్గుణ మింగే ప్రోగ్రామ్ తం హమ్ జీఫావా గతుం దెం గెనస్తేని కీరిత్ ఖుర్ఆన్ గది వే తర్జమా కీరిత్ ఖుర్ఆన్ గది వే తర్జమా మే దు గెనస్తేని సూరత్ యూసుఫ్ తిరీస్ హైవణ ఆయతుం ఫషాగిన్ ఎ సూరతుగే హైద్దిహ దివణ ఆయతుగే నియల తర్జమా విదాల్వ దివ్వా ఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్
3: ರಹಮಾನ್ ವಂತ ರಹೀಮ್ ವಂತ ಅಲ್ಲಾಹುಗೆ ಇಸ್ಮು ಫುಲುಂ ಫಶಾಗನ್ನಮೇ